వాసిరాల మనోకోయ్, దొంగ తహర మనోకోయ్, దొంగ తహర మనోకోయ్, మరం దొంగ మనోకోయ్, మోయ్ తురే మనోకోయ్, దొంగ తహర మనోకోయ్, యాసిరాల